అదంటూ వాళ్ళకే లవ్ ఇస్ మై డిసిషన్ వాళ్ళు లబంగ్ సోలూన్ సిటమి క్రూస్ డే బార్క్ పెన్సి కిలోనా లోనిక్లో థ్యాంక్ యూ ఆర్జీ సినాంగ్.